పనులు కొలంబమే గమర యనవా ఏసరే ఏ తియన వాలు దిను ఎన్న హొందమ మంతరే రక్కవ అంబ ఎంద మన వాగ్య అద్ద తియల బలము కొలంబ సిరపురే హరి ఐత మందా నకత్ర అల కియపు తాసరే.